సహాయ శూర నా అక్షీణ బలనో హరనొడనె హోరాడి పాశుపతవం పడెదవనో ఆగ్రహదొడెదురాగో అరిగళం నిగ్రహిసో వ్యాఘ్ర